శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదత్వా సర్వభూతత్వా తస్మై శ్రీ గురవే నమః. జయ జగన్నాథ్, జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. ఆకాశవాణీర అగణిత శ్రోతాగణకు పవిత్ర బాహుడా యాత్రా అవసరే పవన శ్రీక్షేత్రరు అనేక శుభేచ్ఛా ఏవం అభినందన. ప్రణామ శ్రోతా బంధు. అఖిళ బ్రహ్మాండనాథ పరమాత్మా పరంబ్రహ్మ

0: ఉంటుంది. జగన్నాథ ధామ
1: అనంత సంసార మహాసముద్రే మగ్నాన్ సమభ్యుధర వాసుదేవ అనంత రూపేణ వినిజోదయస్వ అనంత రూపాయ నమో నమస్తే. సాక్షాత్ అనంత మహాప్రభు బడ భాయి బలభద్ర సెయి అనంత శిరసి జాంకర మస్తకరే అనంత ఫణా సేవా కరుచంతి జౌ అనంతంకర సాక్షాత్ దర్శన ఆమె పాఉచే సే వర్తమాన్ బలభద్ర మహాప్రభు సెయి తాళధ్వజ రథ ఆగకు ఆగకు ఆసి యాఉచంతి జాహా ఆమె అనుభవ కరుచే మహాప్రభుంకర జౌ గతి థిలా పూర్వరు తాహా టికే శిథిల హోయైచి ఆ ఇతి అవసరరే భక్త మానంకర జౌ ప్రేమ భక్త మానంకర జౌ భక్తి భక్త మానంకర మహాప్రభుక సహిత మిశివార జౌ ఉత్కంఠా తాహా అతి ప్రాబల్య హోయైచి.
0: భగవాన్ బడ ఠాకుర బలభద్రంకర హళ ఆ ముసళ జౌ హళ ముసళ సుచై దియే ఇ హౌచి కృషిర ప్రతీక కృషి సభ్యతార ప్రతీక. భారతవర్ష ఒడిశా హౌచి కృషి ప్రధాన దేశ చాష హౌచి ఆమర మూల జీవికా హౌచి చాష తెణు భగవాన్ ఆమకు సబువేళ జ్ఞాన దౌచంది జె కృషికర్మ కర చాష అచి జాహార బాస అచి తాహార చాషీ భాయి జగౌచి దునియాకు ఆహార ఏ జ్ఞాన బడ ఠాకుర బలభద్ర ఆమకు దౌచంది జె ఆమె చాష కరివా ఖటివా ఖైవా కర్మ కరివా జది అలసువా హైజివా ఆమకు భగవాన్ కిచి దేవే నాహి ఏ జో జ్ఞాన.